శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం సంతాన సంపదతి శుద్ధ విరక్తి భక్తి విజ్ఞాన ముక్తి ముఖ సర్వ ఫల ప్రదాత వాగ్దేహ సౌష్ఠవ కరాతి పవిత్రమూర్తే శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం చింతామణి సురతరు సురధేను పూర్వా భక్ేష్టదాన కుశలే త్వయి నమ్ర నమ్రాః స్వీయే పదే సమభిషిచ్య సమర్చయంతి శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం నర్నర్తి భక్తి భరపూరి తదాస గోష్ఠి విస్మృత్య దేహము తలోకమిమం స్మరంతి త్వాం స్మారయన్ చతుల నారద గాన గోష్ఠీం శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం ఖంజోపి ధావతి జడః కవితాం విధత్తే మూకోపి భక్తి బహు పశ్యతి సర్వమంధః ఏడః శృణోతి కృపయా తవ పశ్య లీలాం శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం ఖంజోపి ధావతి జడః కవితాం విధత్తే మూకోపి భక్తి బహు పశ్యతి సర్వమంధః ఏడః శృణోతి కృపయా తవ పశ్య లీలాం శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం బృందావనేషు జగతీతల మధ్యగేషు సర్వేషు సన్నిహితయా బహురమ్యమూర్త్యా సర్వేష్టమాకలయ సంచయ భూమిజయ్యాం శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం శ్రీకృష్ణ భక్తిమతులామవలంబమాని సర్వాస్తి శక్తిరితి డిండిమ ఘోష పూర్వం యో భూబుధ స్వమహిమాతిశయ ప్రకాశైః శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం త్వాం త్వత్సమం స్వసదృశం భవత ప్రభావం దృష్ట్వా జహాతి జనతా ఖలు నాస్తికత్వం ఆస్తిక్యవర్ధన జగద్గురువర్య భూమన్ శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం ఐరావత ప్రముఖ దైవత వాహనాని సిద్ధాని సర్వ విభుధైరభియాపితాని తేషు స్థితో మహగతో దిశ భక్త కామాన్ శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం ఏతేతి భక్తి భరితాః సుజయీంద్ర తీర్థా బృందావనోద్భవ సమాత్రిశతీ మహేస్మిన్ అంచంతి హేమ కవచేన గురో సమేహి శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం త్వత్సుప్రభాత పఠనస్య సుఖం ప్రభాతం భూయాత్వదీయ కృపయా మమ సుప్రభాతం త్వత్సుప్రభాత కవనస్య చ సుప్రభాతం శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం త్వత్సుప్రభాత పఠనస్య సుఖం ప్రభాతం భూయాత్వదీయ కృపయా మమ సుప్రభాతం త్వత్సుప్రభాత కవనస్య చ సుప్రభాతం ఏనోద్ధృతః పాపకూపాల్లక్ష్మీనారాయణాభిధః అంచామ్యహముపాధ్యా

సంసారపాపరితత్వమిదం చ చిత్తం దారిద్ర్యపాపరిబద్ధమభూశ్చ నిత్యం కామాఖ్యజాయ

సత్కర్మ మార్గ పరిహీనమతీవ దుష్టం దుష్కర్మ వారి దివహే పరితస్సు భగ్నం.

భంజన విధావసి చండ భాను అతంశమానకు హృదావలి సీత భాను మచ్చిత్త దోష తృణజాల

వాసుదేవ ద్వాదశాక్షర మంత్రాంతర్గత అధ్యష్టాక్షరార్థ శ్రీమన్నారాయణాష్టాక్షర మంత్రార్థ వాసుదేవ ద్వాదశాక్షర మంత్రాంతర్గత అంత్యచతురక్షరార్థ వ్యాహృత్యర్థ మాతృగా మంత్రార్థ ప్రణవోపాసగానాం పాపావిద్ధ వైత్యపూగావిద్ధ శ్రీ విష్ణుభక్త్యాద్యనంద గుణ పరిపూర్ణ రమా వ్యతిరిక్త పూర్వ ప్రసిద్ధ వ్యతిరిక్త ఆనంద వేద ప్రతిపాద్య ముఖ్యతమానంద జీవనియామకానంద రూప భగవత్కార్య సాధక పరమ దయాళు క్షమా సముద్ర భక్తవత్సల భక్తాపరాధ సహిష్ణు శ్రీ ముఖ్య ప్రాణావతార భూతానాం అజ్ఞ జ్ఞానార్థి జ్ఞానయోగ్య భగవత్ కృపాపాత్ర భూత సల్లోక కృపాళు బ్రహ్మ రుద్రాద్యర్చిత భగవదాజ్ఞాం శిరసి పరమాదరేణ అనర్ఘ్య శిరోరత్నమన్నిధాయ తథా అశేష దేవతా ప్రార్థనాం హారవద్భృతి నిధాయ సర్వస్వకీయ సజ్జనానుగ్రహేచ్ఛయా కర్మ భవ్యవతీర్ణానాం తథా అవతీర్య సకల శాస్త్రకర్తృణాం సకల దుర్మత భంజకానాం అనాదితః సత్సంప్రదాయ పరంపరా ప్రాప్త శ్రీమద్వైష్ణవ సిద్ధాంత ప్రతిష్టాపకానాం అత ఏవ భగవత్ పరమానుగ్రహ పాత్రభూతానాం సర్వదా భగవదాజ్ఞయా భగవత్ సన్నిధౌ పూజ్యానాం తథా భగవతా దత్తవరాణాం ద్వాత్రింశల్లక్షణోపేతానాం తథా సమగ్రగుణలక్షణోపేతానాం అసంశయానాం ప్రసాదమాత్రేణ స్వభక్తాదేశ సంశయక్షేత్రూణాం ప్రణవాద్యశేష వైష్ణవ మంత్రోద్ధారకాణాం సర్వదా సర్వ వైష్ణవ మంత్రజాపకానాం సంసిద్ధ సప్తకోటి మహామంత్రాణాం భగవతి భక్త్యతిశయేన భగవదుపాసనార్థం స్వేచ్ఛయా గృహీత రూపాణాం తత్ర తత్ర పృథక్ పృథక్ భగవతోనంత రూపేషు పృథక్ పృథక్ వేదోక్త తదనుక్త భారతోక్త తదనుక్త సంప్రదాయాగత స్వేతర స్వాభిన్నతయా విశేష శక్తి విశేషాభ్యాం పృథక్ వ్యవహార విజయ సర్వసామర్థ్యోపేత నిరవధికానందానవద్య కళ్యాణ గుణ పరిపూర్ణానంద గుణోపసంహర్తృణాం తథా వేదోక్త సర్వక్రియోపసంహర్తృణాం ఏవం అనంత రూపావయవ గుణక్రియా జాస్తవస్థా విశిష్ట భగవదుపాసకానాం పరమదయాళూనాం క్షమాసముద్రాణాం భక్తవత్సలానాం భక్తాపరాధసహిష్ణూనాం స్వభక్తాన్ దుర్మార్గాదుద్ధృత్య సన్మార్గస్థాపకానాం స్వభక్తం మాం ఉద్దిశ్య భగవత పురః పరమదయాళు క్షమాసముద్ర భక్తవత్సల భక్తాపరాధసహిష్ణు తదధీనం దీనం దూనం మనాథం శరణాగతం ఏనం ఉద్ధరేతి విజ్ఞాపనకర్తృణాం సర్వజ్ఞశిరోమణీనాం అశేషగురువంతర్యామిణాం సదా భగవత్పరాణాం భగవతోన్యత్ర సర్వవస్తుషు మనస్సంగ్రహితానాం సర్వత్ర సర్వదా సర్వాకార సర్వాధార సర్వాశ్రయ సర్వోత్పాదక సర్వపాలక సర్వసంహారక సర్వనియామక సర్వప్రేరక సర్వప్రవర్తక సర్వనివర్తక యథాయోగ్యం సర్వజ్ఞానాజ్ఞానబంధమోక్ష ప్రదా సర్వసత్తాప్రదా సర్వశబ్దవాచ్య సర్వశబ్ద ప్రవృత్తి నిమిత్త సర్వగుణాది పరిపూర్ణతమ సర్వదోషాదిదూర సర్వాచింత్య సర్వోత్తమ సర్వేశ్వర సర్వాత్యంత విలక్షణ స్వగత వేద వివర్జితత్వాదినా భగవద్ద్రష్టూణాం అభిమానాది సర్వదోషదూరాణాం అసూయేర్ష్యాద్యశేష మనోదోష నివర్తకానాం నిత్యాపరోక్షీకృత రమాయుక్తాశేషవద్రూపాణాం అత ఏవ విలీనాశేష ప్రకృతిబంధానాం అత ఏవ దూరోత్సారితాశేష నిష్టానాం అత ఏవాశేష భక్తా

0: கேட்டுக்கொண்டிருப்பது குரு ராகவேந்திரா ரேடியோ .org மந்த்ராலயத்திலிருந்து தமிழ், தெலுங்கு, கன்னடம், சமஸ்கிருத மொழிகளில் ஒளிபரப்பப்படும் 24 மணி நேர இணையதள வானொலி. இது எந்த ஒரு வியாபார விளம்பரமும் இன்றி பக்தி மார்க்கத்தில் ஒளிபரப்பப்படுகின்றது. www.gururagavendraradio.org வலைத்தளம் மூலமாக மந்த்ராலய மடத்தின் நிகழ்ச்சிகளை நேரலையாகவும் கண்டு களிக்கலாம். உங்கள் அபிமான கருத்துக்களை webmaster@gururagavendra.org என்ற மின்னஞ்சல் மூலம் பதிவு செய்யுங்கள்.
1: ஹாய், திஸ் இஸ் பிளேபேக் சிங்கர் பிரசன்னா. நீங்கள் கேட்டுக்கொண்டிருப்பது குரு ராகவேந்திரா பக்தி ரேடியோ. கேளுங்க, நிறைய கேளுங்க, பக்தியோடு விளையாடலாம். ஓம் ஸ்ரீ ராகவேந்திரா நமஹ.
2: ஓம் ஸ்ரீ குருப்யோ நமஹ. ஸ்ரீ மத்வமதாம்புதி பூர்ணச்சந்திரலு, ஸ்ரீ ராகவேந்திர குரு சார்வபௌமுலு பக்தலோகாన్ని రక్షించడానికై బద్ధ కంకణులై సిద్ధహస్తులై బృందావనంలో వెలసిన భూలోక వైకుంఠం శ్రీ మంత్రాలయ క్షేత్రం. ఈ క్షేత్రం ప్రహ్లాద మహారాజు అనేక యజ్ఞయాగాలు చేసిన పవిత్ర భూమి. శ్రీరామచంద్రుల వారు కొద్ది కాలం విశ్రాంతి తీసుకున్న పునీత ప్రదేశం. నరనారాయణ రూపులైన శ్రీకృష్ణార్జునుల పాదధూళితో పవిత్రతను అందుకున్న భాగ్య ప్రదేశం. పవిత్ర తుంగానది ప్రవాహంతో పులకలెత్తిన పుణ్యక్షేత్రం. ప్రహ్లాద మహారాజుల కులదైవమైన శ్రీ మంత్రాలయాంబ ఈ ప్రదేశపు క్షేత్రదేవత. ఈ మహాశక్తి ఈరోజు మాంచాలమ్మ అన్న పేరుతో వ్యవహరించబడుతోంది. శ్రీ మంత్రాలయ క్షేత్రానికి గురుసేవకై వచ్చే భక్త కోటి మొదట క్షేత్రదేవతి అయిన శ్రీ మాంచాలమ్మ గారిని దర్శనం చేసుకుని తరువాత శ్రీ గురు రాఘవేంద్ర గురు సార్వభౌముల దర్శనం చేయడం పరిపాటి. తుంగానది అవతలి తీరాన వెలసిన ముఖ్య ప్రాణదేవులైన శ్రీ పంచముఖి ఆంజనేయుని దర్శించి పవిత్రుడు కావాలి. ఈ క్షేత్ర మహిమ వర్ణనాతీతం. శ్రీ రాఘవేంద్ర గురు సార్వభౌముల ఈ భక్తి గీతాలను ఆలించి ఆలపించి అందరూ శ్రీ మాంచాలమ్మ, శ్రీ గురు రాఘవేంద్రుల మరియు పంచముఖి ఆంజనేయుల కృపాకటాక్ష వీక్షణాలకు పాత్రులు కావాలని మా విన్నపం.